0: నమార్గేణ మహేన్మహేషా గౌ బ్రాహ్మణేభ్యో శుభమస్సు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి. హావ్ ఎ బ్యూటిఫుల్ ఈవినింగ్, బ్యూటిఫుల్ నైట్.
1: Želim
0: vam
1: laku noć, želim vam ugodnu večer. Harijom. Puno blagoslova od Gurudeva. Maham.